0: हम आकाशवाणी के श्री विजयपुरम केंद्र से बोल रहे हैं। श्रोताओं, इस समय दोपहर के 12 बजे हैं और अब लीजिए सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్ పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

ఈనాటి అమృతవార్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తెస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం, బహుళపక్షమి అష్టమి, జూన్ నెల 8వ తేదీ, ఈరోజు సోమవారం.

నేటి గానలహరి కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు కోటి సంగీతం సమకూర్చిన చిత్రాల నుంచి పాటలు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు వినవచ్చు.

కార్యక్రమానికి ముందుగా వినండి ఒక సూక్తి. కళ్ళు కుండకిన్ని ఘనభూషణములీడిన అందులోని కంపు చిందులెడదే, తులువు చదువుకున్న తొలి గుణమేమగు విశ్వధాభిరామ వినరవేమ. మానవుని జీవన గమనములో పెడత్రోవను సూచించి నడిపించి మద్యపానాన్ని దూషిస్తూ అన్నాడు ప్రజాకవి వేమన. ఈనాడు సారా కన్నా కూడా కళ్ళుకే చాలామంది బానిసలయ్యేవారు ఉన్నారు. అందుకని కాబోలు కళ్ళు కంపును గూర్చి ఇంపుగా చెప్పాడు వేమన. కళ్ళు కుండను రకరకాలుగా అలంకరించినా అందులోని కళ్ళు కంపు కొడుతుందే కానీ పన్నీటి వాసన రాదు కదా అని కళ్ళుపై ఉన్న అసహ్యాన్ని వ్యక్తం చేశాడు వేమన. తులువు చదువుకున్న తొలిగుణమేమగు ఈ పాదము గూఢార్థం అంటే కళ్ళు సారాయికి బానిసైన వారిలో చదువుకున్న వారు కూడా ఉంటారు. అటువంటి వారినే తులువులు అంటారు. తులువులు అంటే చదువుకొని కూడా అజ్ఞానంగా ప్రవర్తించేవారు అని అర్థం. అంటే చదువుకున్న వారికి చదువు వల్ల సంపాదించిన గుణమేమవుతుంది అని వేమన పాదం అంటే ఆయన యొక్క వాదం. కానీ చదువుకొని కూడా కళ్ళు సారాయల మైకములు పడి విచక్షణ కోల్పోతున్న ఇలాంటి వారిని క్షమించకూడదు అని ఆయన. మద్యపానం మహమ్మారి మీద వేమనకు ఎంత కసి ఉందో ఈ దురలవాటు సమూలంగా నాశనమైపోవాలని ఆయన ఆశ. ఇది ఈ పద్యం యొక్క

తాత్పర్యార్థం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి బారాటాంగ్ రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్ దీపం లాంగలని మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి ఫిలోమిలో రేపు ఉదయం 6:15 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 6:15 స్వరాజ్ దీపానికై వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీభాయ్ రేపు ఉదయం 11:00 సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1:00 స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్టేట్ ఐలాండ్ రేపు ఉదయం 11:30 స్వరాజ్ ద్వీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2:00 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోటా రేపు మధ్యాహ్నం 2:30 సహీద్ ద్వీపానికై వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి పిలోమిలో రేపు సాయంకాలం 5:00 స్వరాజ ద్వీపానికై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి క్యాంబల్బే రేపు ఉదయం 8:00 లిటిల్ అండమాన్కై వెళ్తుంది. తిరిగి అదే రోజు రాత్రి 9:00 లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు.

1936 జూన్ 8వ తేదీన బహుజన హితాయ్ బహుజన సుఖాయ్ నినాదంతో ప్రారంభమైన ఆల్ ఇండియా రేడియో 90 సంవత్సరాలు మైలురాయిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. దేశంలోని రాష్ట్రాల్లోని భాషా వికాసానికి, జానపద కళలకు పరిరక్షణకు, సాహిత్యము ప్రచారానికి ఆకాశవాణి చేసిన సేవలు చిరస్మరణీయం. తొలినాలలో పరిమిత ప్రసారాలతో మాత్రమే ప్రారంభమైన ఆకాశవాణి నేడు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే దిశగా వివిధ రాష్ట్రాల్లోని కేంద్రాల ద్వారా అద్భుతమైన కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి, అందిస్తుంది కూడా. 1936 జూన్ 8న స్థాపించబడిన ఆల్ ఇండియా రేడియో ద్వారా 2026 నాటికి 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. రైతులకు వ్యవసాయ సలహాలు, విద్యార్థులకు విజ్ఞానము, గృహిణులకు వినోదము మరియు సాహిత్య కార్యక్రమాలపై ఎన్నో కార్యక్రమాలను అందిస్తూ వస్తుంది మన ఆకాశవాణి కేంద్రం ద్వారా. ఈరోజు మీరు గానలహరి కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు కోటి సంగీతం స్వరపర్చిన కొన్ని చిత్రాల నుంచి ఈరోజు మీరు పాటలు వినబోతున్నారు. ఇందులో ముందుగా వినండి ఈ పాట.

ప్రతి సంవత్సరం జూన్ 8వ తేదీన ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం జరుపుకుంటారు. సముద్రాల ప్రాముఖ్యత, వాటి సంరక్షణ మరియు దాని విశేషము, సముద్ర వనరులు, సుస్థిర వినియోగం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం. ఈ దినోత్సవం నిర్వహణ ప్రతిపాదనను మొట్టమొదటిసారిగా 1992లో కెనడా ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఆ తర్వాత 2008లో ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా గుర్తించింది. భూమిపై జీవకోటికి అవసరమైన ఆక్సిజన్లు దాదాపు సగం సముద్రాల ద్వారానే ఉత్పత్తి అవుతుంది. అది వాతావరణం యొక్క సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత సమస్యలు ఎలాంటివి అంటే ప్లాస్టిక్ కాలుష్యం, అధికంగా చేపలు చావటము, అదేవిధంగా మరియు ఈ యొక్క దినోత్సవం వల్ల సముద్రాలు తీవ్ర ముప్పును ఎదుర్కొనే ప్రమాదం ఉన్నదని ఒక భావన. అందుకే ప్రపంచ మహాసముద్ర దినోత్సవం అనేది భూమిపై జీవరాశిని నిలబెట్టడంలో సముద్రాలు పోషించే కీలక పాత్ర గురించి

అవగాహన కల్పించడానికి మరియు సముద్ర పర్యావరణాలను రక్షించడానికి వ్యక్తిగత మరియు సామూహిక చర్యలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం జూన్ 8వ తేదీన ఒక ప్రపంచ వేడుకగా జరుపుకుంటున్నాం. మనకు ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ఎందుకు అవసరమంటే, మన సముద్రాల భూగోళం ఉపరితలంపై 70% విస్తరించి ఉన్నాయి మరియు జీవరాశి మనుగడలో కీలక పాత్ర పోషిస్తాయి. మనము పీల్చే ప్రతి 2వ శ్వాసకు ఆక్సిజన్ అందించడం నుండి బిలియన్ల కొద్ది ప్రజలకు ఆహారాన్ని ఇవ్వడం మరియు ప్రపంచంలోని 80% జీవ వైవిధ్యానికి ఆశ్రయం కల్పించడం వరకు సముద్రం మన మనుగడకు అత్యవసరం. అయితే మన సముద్రాలు మునిపెనడూ లేని ముప్పులను ఎదుర్కొంటున్నాయి. అతిగా చేపలు పట్టడం, అనుకోకుండా చిక్కిన చేప, కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల సముద్రం వేడెక్కడం, సముద్ర జీవ వైవిధ్య క్షీణత. ప్రపంచ మహాసముద్ర దినోత్సవం సందర్భంగా చర్యలు తీసుకోవడం ఈ విధంగా అంటే కేవలం అవగాహన దినం మాత్రమే కాదు, కార్యాచరణకు ఒక పిలుపు, భవిష్యత్తు

ముప్పులను ఎదుర్కొంటున్నాయి. అతిగా చేపలు పట్టడం, అనుకోకుండా చిక్కిన చేప, కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల సముద్రం వేడెక్కడం, సముద్ర జీవవైవిధ్య క్షీణత. ప్రపంచ మహాసముద్ర దినోత్సవం సందర్భంగా చర్యలు తీసుకోవడం ఈ విధంగా అంటే కేవలం అవగాహన దినం మాత్రమే కాదు, కార్యాచరణకు ఒక పిలుపు. భవిష్యత్తు తరాల కోసం మన సముద్రాలను రక్షించి పరిరక్షించే ప్రయత్నాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, సమాజాలు ఏకం కావడానికి ఇది ఒక మంచి అవకాశం. సముద్రంలో ఆరోగ్యకరమైన చేపల జనాభా ఉండేలా చూడటానికి, సముద్ర జీవావరణ వ్యవస్థలను రక్షించడానికి మరియు రాబోయే తరాల వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్యకరమైన సముద్రపు ఆహారం అందుబాటులో ఉండేలా చేయటానికి సుస్థిరమైన సేవల వేట, అదేవిధంగా చేపల వేటను కూడా కొనసాగించాలని, అవి కీలకమని దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రపంచ మహాసముద్ర దినోత్సవం నాడు సముద్రాన్ని రక్షించడంలో MSC ధృవీకరించబడిన సుస్థిర మత్స్య పరిశ్రమలు పోషించే పాత్రను మేము జరుపుకుంటాము. మరియు సుస్థిరమైన చేపల వేట అంటే మీరు అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువని చూపిస్తున్నామనేది ముఖ్యం. భూమికి అనేక లక్షణాలతో కూడిన ఒకే పెద్ద మహాసముద్రం ఉన్నప్పటికీ మానవులు 5 సముద్రాలు లేదా సమగ్ర సముద్ర విభాగాలు ఉన్నాయని అర్థం చేసుకుంటున్నారు. వాటిలో పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము, దక్షిణ మహాసముద్రము, వీటన్నింటి కూడా ఈ యొక్క ముఖ్య ఉద్దేశంగా భావించి ప్రతి సంవత్సరం జూన్ 8వ తేదీన ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని మనం జరుపుకోవడం విశేషం.

మీరింతవరకు నేటి గానలహరి కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు కోటి సంగీతం సమకూర్చిన చిత్రాల నుంచి పాటలు విన్నారు. ప్రకృతి ఒసిగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృత వార్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవు. నమస్తే.